0: స్వామి ప్రణాం వారి అయి
1: స్వామిజీ చాలా చిత్రాలు నాకు
2: బుజీ మరి.